0: ये आकाशवाणी का श्री विजयपुरम केंद्र है। दोपहर के 12 बजे हैं। प्रस्तुत है तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహార్ట్స్పై ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం నుంచి నేటి ప్రసారం ప్రారంభం.

ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారాన్ని ప్రియమైన శ్రోతలకు నమస్కారాలతో మీ ముందుకు తెస్తున్నవారు మేడసాని శ్రీనివాసులు.

శ్రీ పరాభవ నామ సంవత్సరం, అధిక జ్యేష్ఠమాసం, బహుళపక్షం ఏకాదశి, జూన్ నెల 11వ తేదీ. ఈరోజు గురువారం.

నేటి కార్యక్రమంలో భాగంగా సూపర్ హిట్ పాటలు, ఇందులోంచి కొన్ని చిత్రగీతాలు, మరికొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు వినవచ్చు.

కార్యక్రమంలో ముందుగా వినండి ఒక వేమన పంచసూత్రం నుంచి. భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు, దానహీను చూచి ధనము నవ్వు, కథన భీతు చూచి కాలుడు నవ్వురా విశ్వధావిరామ వినరవేమ. అశాశ్వతమైన ప్రపంచంలో మనిషి నేను నాది అనుకుంటూ అహంకారంతో స్వార్థంతో విర్రవేగడంపై చేసిన వ్యాఖ్య ఇది. ఎందరో రాజులు, మహారాజులు, చక్రవర్తులు ఈ భూమండలాన్ని పరిపాలించారు. వారిని అందుకే భూపతులు, భూపాలులు అన్నారు. కానీ వారిలో ఎవరైనా తాను పాలిస్తున్న భూమి యావత్తు తనదే అనుకుంటూ విర్రవీగితే అది వారి అజ్ఞానమే అవుతుంది. ఎందుకంటే భగవద్గీతలో చెప్పినట్లు నేడు నాది అనుకున్నది నిన్న వేరెవరదు, రేపు ఇంకెవరదు. అటువంటి వారి అజ్ఞానానికి భూమి తప్పక నవ్వుతుంది. అలాగే ఎన్నో వివరాలుగా ఎంతో మమకారంతో చేర్చి పెట్టుకున్న వనం కూడా పోయేటప్పుడు అంటే మన వెంట ఏది రాదు కదా. అలాంటి ధనాన్ని మితిమీరిన ఆశతో దాచుకుంటూ, అది కూడా అతి రహస్యంగా దాచిపెట్టుకుంటూ, కనీసము కొంతైనా దానం చేయలేని వాణ్ణి చూసి ధనం విక్రిస్తుందట. అలా ధనకాంక్ష తగదని వేమన చెప్పాడు. ఇక ప్రాణభయముతో యుద్ధరంగం నుంచి పారిపోతున్న పిరికివాణ్ణి చూసి కాలుడు అంటే యముడు నవ్వుకుంటాడట. ఎందుకంటే ఎవరికైనా ఏదో ఒకరోజు మరణం తప్పదు. అటువంటి ప్రాణం కోసము పిరికితనంతో పారిపోవడం కంటే నిలబడి పోరాడితే మనిషిగా పుట్టినందుకు ఆ జన్మ ప్రశంసలు అందుకుంటుందని వేమన మాటల్లోని అంతర్గత భావనది. ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యార్థం. ఇప్పుడు వినండి అంతర్దీపబోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 6 గంటలకు రంగత్తకై స్వరాజ్ దీపం మరియు లాంగ్ ఐలండ్ మీదుగా బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటల

కోనంగత్తులో బయలుదేరి శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవీ కమోటా రేపుదయం 6:15 సహీద్ ద్వీపానికై వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవీ బారాటంగ్ రేపుదయం 6:15 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవీ హడ్బే రేపుదయం 11:00 సహీద్ ద్వీపానికి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 1:00 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవీ జాలీభాయ్ రేపుదయం 11:30 స్వరాజ్ ద్వీపానికి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 2:00 సహీద్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 3:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవీ పిలోమిలో రేపు మధ్యాహ్నం 2:30 సహీద్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు సాయంకాలం 4:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవీ కమోటా రేపు సాయంకాలం 5:00 స్వరాజ్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవీ స్టేట్ ఐలాండ్ రేపుదయం 7:00 మాయబందర్ మీదుగా డిగ్లీపూర్కై వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7:00 డిగ్లీపూర్లో బయలుదేరి మాయబందర్ మీదుగా శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవీ క్యాంబెల్ బే రేపు రాత్రి 9:00 లిటిల్ అండమాన్కై వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 10:00 లిటిల్ అండమాన్లో బయలుదేరి శ్రీవిజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు. ఇప్పుడు వినండి వాతావరణ సూచన వివరాలు. అండమాన్ నికోబార్ దీవుల్లోని మత్స్యకారులకు వాతావరణ సూచన ప్రకారం సూచనలు ఇవ్వడం ఏమనగా, ఈరోజు రేపు ఎల్లుండి ఈ 3 రోజులు కూడా చేపలు పట్టడానికి సముద్రపు వేటకు మత్స్యకారులు వెళ్ళకూడదు. వాతావరణం శాఖ తెలియచేయడం ఏంటంటే, సముద్రంలో దాదాపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉంది. దీనితో అలలు ఎగిసిపడే అవకాశం ఉంది కాబట్టి సముద్రం అశాంతిగా ఉంటుంది. తదుపరి సూచన వచ్చే వరకు మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్ళొద్దని సూచన. ఇప్పుడు సూచన విన్నారు కదా. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి సూపర్ హిట్ పాటలు. మీరు ఈరోజు కొన్ని చిత్రాల నుంచి కొన్ని పాటలు వినబోతున్నారు. ఇందులో భాగంగా ముందుగా వినండి చిత్రం ఆకలి రాజ్యం.

ఈరోజు జూన్ 11వ తేదీ. ప్రతి సంవత్సరం ఈ రోజున అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషం. పిల్లల జీవితంలో మార్పు తెచ్చే శక్తులలో ఆట ఒకటి. ఇది పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, వారి ఆశలను భావోద్వేగాలను వ్యక్తపరచడానికి, సంబంధాలను పెంచుకోవడానికి, ఇంకా వారు పెరిగే కొద్దీ అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధిని చేసుకోవడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ లక్షలాది మంది పిల్లలకు ఆడుకునే అవకాశం లభించడం లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు చేసిన ఈ ప్రకారం మనకు 78% మంది పిల్లలు పెద్దలు ఆటను చిన్నప్పుడు ఎలా ఉన్నారు ఆ విధంగా ముఖ్యమైనదిగా భావించారని, మరియు దాని శాతం 73% అంటే పర్సెంటేజు తీవ్రంగా పరిగణించిందని కూడా మనం భావిస్తున్నారు. అందుకే ప్రతి సంవత్సరం ఈ యొక్క రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అంతర్జాతీయ ఆటల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆట యొక్క ముఖ్యమైన పాత్రను గుర్తించడానికి, పిల్లల జీవితాల్లో ఆటకు చోటు కల్పించేలా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించడానికి ప్రజలను ఏకతాటిపై తీసుకువచ్చే రోజు ఇది. అంతర్జాతీయ క్రీడా దినోత్సవం అంటే మనకు

మార్చి 140 దేశాల్లో 2024 సంవత్సరం ఈ యొక్క మద్దతుతో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఆటల దినోత్సవాన్ని ప్రకటించింది. ఆట అనేది ఒక ప్రాథమిక హక్కు మరియు పిల్లల అధ్యాపన అభివృద్ధికి అత్యవసరం అనే నమ్మకం ఆధారంగా ఏదైనా ఒక మంచి పని చేస్తే ఎలా ఉంటుంది రైట్ టు ప్లే సంస్థ ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ప్రచారానికి నాయకత్వం వహించడంలో సహాయపడింది. ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణ, విపత్తు, పేదరికము, లింగ అసమానతలు మరియు సామాజిక బహిష్కరణ వంటివి పిల్లల దైనందిన జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నందున వారు సురక్షితమైన, ఆనందకరమైన ఆట కార్యక్రమాలకు దూరమవుతున్నారు. అందుకే ఆ క్షణం కోసం ఈ ఒత్తిళ్లు బాల్యాన్ని దెబ్బతీస్తాయి, అభ్యాసనాన్ని పరిమితం చేస్తాయి మరియు ఒత్తిడిని తీవ్రతరం చేస్తాయి. ముఖ్యంగా నిరాశ్రాసులైన ఎంతోమంది నిరాశ్రులయ్యారు లేదా మానసిక ఆఘాతాలను ఎదుర్కొంటున్న పిల్లలపై దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే పిల్లలు నేర్చుకోవటానికి, ఒత్తిడిని తట్టుకోవడానికి మరియు జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి, నైపుణ్యాలను సంపాదించుకోవడానికి ఆట అనేది అత్యంత ముఖ్యమనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి మార్గాలలో ఒకటి సంఘర్షణ, స్థానభ్రంశం మరియు వాతావరణ సంక్షోభం కారణంగా పిల్లలు పెరుగుతున్న అభ్యాస నష్టాన్ని మరియు భావోద్వేగ గగనమైన వేదనను ఎదుర్కొంటున్నందున ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు మరియు నాయకులు చివరకు ప్రాధాన్యత వచ్చేలా ఒత్తిడి చేయడం గతంలో కంటే ఇప్పుడు చాలా ముఖ్యమైనది. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషంగా మనము భావించాలి.

0: कल के लिए।
1: समझ गया भाई, जरूरी है, क्योंकि सेहत बोले तो जिंदगी और सेहत बोले तो खुशहाली।
2: కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి మరొక పాట.

0: ఇప్పుడు ముఖ్యంగా మన దీవుల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. కాబట్టి ఈ వర్షాలకు తడిసి జలుబు జ్వరం వంటి వ్యాధులు బారిన పడకుండా తమ పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి.
1: Drive smart, drive Maruti Suzuki Alto Caton. Display hai mileage of 24.90 km per liter. Smart Play Studio, 15 plus safety features, including 6 airbags. Next Gen K Series 1.0 liter dual jet, dual VVT engine or spacious interiors. Buy offers up to 40,500. Offers stock rehne tak hi.
2: Aaj hi visit kare apne nazdeeki Maruti dealership. Sharte lagu.
0: మీరింతవరకు నేటి కార్యక్రమంలో భాగంగా సూపర్ హిట్ పాటలు ఇంకా కొన్ని తెలుసుకోవలసిన విషయాలు విన్నారు. ప్రకృతి ఒసగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి, ఇంతటితో ఈనాటి మా అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు మేడసాని శ్రీనివాసులకు సెలవు ఇవ్వండి. మరి నమస్తే.